0: హస్తం ప్రసన్నం పద్మాసనం సమాంతాత్ స్తుతమమర్కనిర్వ్యాఘ్రకృత్యం వసానం విశ్వాద్యం విశ్వపేచం నిఖిల భయహరం పంత్రవక్త్రం త్రినేతం.
1: The Supreme Soul of the Universe, Shri Krishna Bhagavan.
0: My aapko baran baran namaskar hai Prabhu. Again and again we offer salutations. Vasudeva Sutam Devam, O son of Vasudev, the joy of Devaki, Daya karo, raksha karo. Om akasha patitam toyam, yatha gakshati sagaram.